0: టోక్యో అప్రోచ్ జపాన్ అవాన్స్ 7 రీసెంట్ 41-6-0-150-B1.
1: జపాన్ అవాన్స్ 7 టోక్యో అప్రోచ్ రన్వే 34I, గ్రాడ్వియా 4 కోక్ హాంగో అరైవల్.
0: గ్రాడ్వియా 4 కోక్ హాంగో అరైవల్ రన్వే 34I జపాన్ అవాన్స్ 7.
1: Onicon 232, after Elga, Director Zina, cross Elga, Hatsupotazan, cleared for ILS runway 34S approach.
2: After Elga, Director Zina, cross Elga, 4000, clear ILS 34S approach, Onicon 232.
1: Correction,
3: 2254,
1: descend 1-2000, 1-2000, descend 1-2000. Japan 17,
0: descend via star to 9000. Descend via star to 9000, descend 1-7.
4: Japan S-Tetro, Recre Direct to Venus.
5: Recre Direct to Venus, Japan S-Tetro.
6: Okay, Osawaku S-02, Fly Level 2, S-7, Descending Fly Level 2, 4-0, by Mama.
4: Osawaku S-02, Tokyo Approach, Information, Lima, Runway 34 Right, Expect Iris, Zulu, Runway 34 Right Approach.
6: Lima, Receive, Expect Iris, Zulu, 34 Right, Osawaku S-02.
4: Osawaku S-02, clear via Lutas Tango Arrival, cross Mamasat Flight Level 2, Boat-Low.
6: Clear Lutas Tango Arrival, cross Mamasat Level 2, Boat-Low, Osawaku S-02.
1: November Foxtrot Romeo, how about further
4: left? Destination 254, descend of the
7: Astra 2,
4: Bangalore.
7: Descend of the Astra 2, 1-1-0, Destination 254.
1: Heading 060.
7: 240, 871, 1000.